శ్రీ గణేశాయ నమః. అస్మద్ గురుభ్యో నమః. అస్మత్ పరమ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఓం గజానన భూత గణాది సేవితం కపితజంబు ఫలచారు భక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. నమామి విఘ్నేశ్వర పాద పంకజం. బ్రహ్మా మురారీ స్త్రిపురంతకారీ భాను శశి భూమి సుతో బుధస్స గురు చ శుక్ర శని రాహు కేతవ సర్వే గ్రహ శాంతికరా భవంతు.

0: వస్తాను, ఇది నాకు సుగుని గరౌచు, మొదట మగహే మగస్తాను, ఇది నాకు పుగుని గరౌచు.
1: हुन्छ कार्यक्रममा आउनुभयो, धेरै खुसी लाग्यो, आगामी दिनमा पनि आउनु होला, अहिलेको लागि साथीहरूलाई सम्झिनुहोस्।
0: हजुरका लागि अनि केही स्मरण भएका को हुनुहुन्छ लागि अनि
1: नमस्ते। यतिखेरको समयमा हाम्रो आकाश खड्का आउनु भएको थियो, उहाँले